0: అమ్మడు క్షేమనమ్మి శపుణ్యానమ్మిల్లు ఉనవునికాంగుని అత్తు నరుని అప్పవు కల్లోటి కన్యాంగ ఇనువన్నమ్మి ఇమ్మిని అమిషుయి ఇనుయి ఉకిర్తక్తిమితోయు మక్కుట్టు ఇడ్డు ఇసుమగియమ్మిన్ని ఉకోషకరపు శివునిశమ్మి తక్కుగుమి నగయంగుమిన్ని ఉకిర్తక్తిమి ఉకక్కుయి తమన్న అటవశిగో ఇసుమరిగినమ్ము పియిత్తవక్తవునియు మతుయంగత్యేగాఖంగ తమక్కునుగ మక్కుట్టుయును గ్వన్నచ్చు తన్న మక్కుట్టును కచిమయ్యూయును పియిత్తవక్కు కనతమి ఒకరొక్కు టాక్కువ ఇనుయి ఒకేర్తక్తుమి ఒకటిగి కటిమయ్యింగిన్ని కటిమవిచ్చువక్తిల్లుగి ఒకక్తుని మక్కుట్టుయుయి ఒకేర్తక్తుమియుటోయుయి నునరింగిన్ని అమిషుని అపగోటి కట్టమ్మత సోళ్ళు అకుని ఉటక్కియగాక్తుతి ఉబ్బరు పీయిత్తవక్తవు జ్యుటిష్యంగి పితకట్టర్నటి.
1: In the past 5 years alone, I have lost around 8 people.
0: Aggaru tadli mani gorsimalattu asiyu isimalakkunga inunni eight nguyuni immini inuannammu tamanna qubbasinninga asiyu niyuyu amisunu kaldunani miutoyunu ippigiyoroksima jangittu inusilimanginni kisiyani uvagu inulluta assurunnarnammi ummatimmu ippigusuppappugu మక్కుట్టుయి ఇసుమారుతిమిన్ని ఉకోసుకరొక్కు సోళ్ళు ఉకోసియు కుబ్బక్సక్తి పల్లెనిగని పితకవేఖక్కన్నిరేఖమ్మ అమ్మ ఇల్లుడిగినియు సేరా ఓస్విక్ ఇసివోటోసిమరొక్తు తాకును కటుచి కటిగింగుయి ఒకరొక్కు ఇసుమశక్సిట్టియక్కున్నర్ని అమ్మట ఇసుమారుతిగియోయుని తబ్బని పినసుహోసియుమి. And here's the CBC Regional News. 55 youth from the north and around the world have arrived in Iqaluit after a weeks-long journey through the Arctic. They're with Students on Ice. The program has existed for 26 years. Even though it doesn't have a goal of making future politicians out of all the students, there was some political talk. Former Federal Environment Minister Stephen Gilbo was one of the 35 educators on board. He says his past environmental politics was of interest to the students. Many of them came to me because they are interested in politics. Some of them are already involved in local politics. For example, they wanted to have a conversation about that and some advice and input from me. Iqaluit was the final stop of the trip and the students are now set to go home. A new cohort of youth are set to board the ship for another round of Arctic travels. The Inuit Circumpolar Council 15th General Assembly has officially begun yesterday, and delegates put a focus on unity among the four Inuit regions. Iqaluit Mayor Solomon Owa spoke at the opening ceremony yesterday. He said Inuit are stronger when working together. Our tasks are not small, it's very big because the Arctic is changing. I think we all know what it is and that people from that are not from the north are looking at the north. The first session of the three sessions of the General Assembly started yesterday. It will focus on indigenous rights as well as peace and security. A warning, this next story discusses suicide. Amongst hundreds of people from across the circumpolar world, Inuit youth shared their vision of the kind of future they want to see in the Arctic. They say it's one that makes sure that access to mental health services, so we don't lose any more of our youth. Gwen Natchuk was the youth delegation representing Canada who spoke at the Inuit Circumpolar Council General Assembly. She says young people in many northern communities face barriers accessing